0: ఎక్కడ పడుతుందో పలిమూరన్న దీవాలడు వెళ్ళాలి పలిమూరన్న
1: Hey, I'm Spencer Jeans and you're listening to AAA Murray Country.